పతి మహాదేవకి పవన సత హనుమానకి రసోస్తాన రస్తాయి కరాహోజాయ్. ఐ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ దిస్ టైమ్. హౌ క్విక్లీ టైమ్ ఇస్ గోయింగ్. వి ఆర్ ఆల్రెడీ అట్ అవర్ థర్డ్ నైట్ టునైట్. అవర్ కథ ఇస్ ఫ్రమ్ భగవద్గీత. హరి ఓం కర్పూర గౌరం కరుణావతారం. ఎవ్రీబడీ